కోటి చెన్నయ్య సినిమా గాదు బిఏ వివేక్ రై మేర్ బరితిన పదోయితే పిబి శ్రీనివాస్ మెరెనా సొరొట్టు.